పడితే నకలత గోడ బోల మచనా దొంద కదే జగ ప్రేమ చ బాలా దొంద కదే జగ ప్రేమ